ప్రజే మధ్యన హోతు సాధు తూరే ఆవు జాను రేపాయి జన్మరణకే మిటేవ సూరే గురునారాయణు దాని గురు గురు సత్యాన హారు గురు తుట్టే సాయా జన్మానికి సబ్బనిహార్ హైకుండా